0: గారే గారే
1: గర పడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: గారే
1: సూర కి తరది ఎన్నాయా అది.